పసిఫిక్ మ్యూజిక్ లో రేడియో వనువాటు కింగ్డమ్ విత్ తోంగా. Solomon Islands.